అనుగర ప్రభ్యాపేమెల్లే సాసంగ్ మెల్గరు అనంద గుణగా పర పరమానంద రామ నామ తద్గరో విచార దుర్లభ దేగా గర ఉదార అమృత భజన గుణగా ప్రాంతర ప్రేరా సునమదే సిర్దేవ సావు మన చే నానక పల పావు హలత పల్ దొయ రేవ స్వార రామ నామంత్ర ఉరత హార పూరే గురుగీ పూరి దీఖ్యా జిస్మన బసత సాజ ప్రీఖ్యా మంతన్ నామ జపో లిబలాయ దూఖ దర్ద మంతే భావ జాయ సచ వాపార కరో వాపారి దర్గ నిభే బుమారి కాటే కరకో మన మాయ నానక బహుర్ నామే జాయ తిస్తే దూర్ గా కో జాయ బలే రాఖన హార త్యాయ నిర్భవ జపే సకల భవ మిఠే ప్రభు కృపా దే ప్రాణీ షుఠాయ ਜਿਸ ਪਰ ਬਰਾਕੇ ਤਿਸ ਨਾਹੀ ਦੁਖ ਨਾਮ ਜਬਦ ਮੋਨੋ ਵਸੂ ਚਿੰਤਾ ਜਾਏ ਮਿਟੇ ਅਹੰਕਾਰ ਤਿਜਨ ਕੋ ਕੋਈ ਨਾ ਪਹੁੰਚਣ ਹਾਰ ਸਿਰ ਪਰ ਠਾਡਾ ਗੁਰਸੂਰਾ ਨਾਨਕ ਤਾਕੇ ਕਾਰਜ ਪੂਰਾ ਮਤ ਪੂਰੀ ਅੰਮ੍ਰਿਤ ਜਾ ਕੇ ਦ੍ਰਿਸ਼ਟ ਦਰਸ਼ਨ ਬੇਖਦ ਉਦਰਤ ਸ੍ਰੇਸ਼ਟ ਚਰਨ ਕਮਲ ਜਾ ਕੇ ਅਨੂਪ ਸਫਲ ਦਰਸ਼ਨ ਸੁੰਦਰ ਹਰ ਰੂਪ ਧੰਨ